0: ఇక్కడండి భేటీ వేసేస్తాను నిన్ను వదిలిపోలేనే. అల్కణమి నానబాయిల్ కుంతివిని నన్నొడకిల్వా?
1: సై నోడ్తిని నాన్ కన్నడక అరిగే ఆవేన్ మంగళూరు బోండా హుబ్బళ్ళి ఫేడా మైసూర్ పాక్ పకోడా తింటవ గండర గండా బిట్